0: గారే గారే
1: సరపడది
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక
0: పట్టారే గారే
1: ఏ సూరకి దరది ఏ సూర్ ఇన్నాయా ఏదో